శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సవృతిమండలమధ్యవర్తి నారాయణ సరసిదాసరసన్నివిష్ట కేయూరవర్మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణమయ వపూరధృత శంఖ చక్ర హరి హిరణమయ వపూర్ ధృత శంఖ చక్ర బ్రహ్మ మురారీ స్థిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని